ఘనమేభ్యో నమో విశ్వరోగేభ్యో నమో నమో మహాభ్యాం సుల్లకేభ్యో నమో నమో సిద్ధ